வெல்கம் பேக் ஃப்ரெண்ட்ஸ் டு யுவர் ஃபேவரட் எஃப்எம் ஸ்டேஷன் 100.4 ஆகாஷ்வாணி எஃப்எம் ரெயின்போ கட்டக் தில் சி தில்தார். ଆପଣଙ୍କ ସହିତ କଥା ହେଉ ଆପଣଙ୍କ ପାଇଁ ମ୍ୟୁଜିକ୍ ଦେଉ ଦେଉ କେତେବେଳେ ଚି ସମୟ ଇସାରା କଲାଣି ସୁରିଲା ଆଫ୍ଟରନୁନ୍ କୁ ଏଣ୍ଡ କରିବା ପାଇଁ ଆଣ୍ଡ ଆଗକୁ ବଢିବା ପାଇଁ ବଟ୍ ଆଟ୍ ଦି ଏଣ୍ଡ ବସ୍ ଆପଣଙ୍କ ସହିତ ଗୋଟେ ଛୋଟ କଥା, ପରିଚୟ କେବେ ବି ଗୋଟେ ଦିନରେ ତିଆରି ହେଇଯାଏନି, ବାସ୍ ପ୍ରତିଦିନର ଛୋଟ ଛୋଟ ଭଲ କାମରୁ ହିଁ ଏସବୁ ଗଢ଼ି ଉଠେ।

చేర్చండి. జాగ జాగ లోపు తురుముంది. భాగ భాగలో మరిని మూత మారివి, తరిని మూత తారివి, పడిని మూత పాలివి, గిడిని మూత తీడివి, మొదటి బిజే అష్టకాలి. కాళిక పాళి నరమ